అమృతం కాసాలి చిరచన దెదర కడుకు దగ్గర దా దెదర కడుకు దగ్గర దా దెదర కడుకు దా దెదర కడుకు దగ్గర దా దా దా ఇక్కడ ది ఇక్కడ దేతేట ఘేతేట కపట దట దాపక దేకేట ఘేంద్రా దా దెదర కడుకు దా దెదర కడుకు దా అక్కడ దా దా దా అక్కడ దా దా దా అక్కడ దా దా దెదర కడుకు దా దెదర కడుకు దా అక్కడ దా దా దా అక్కడ దా దా దా దెదర కడుకు దా

0: కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం. కార్యక్రమంలో ముందుగా వినండి హస్తివదనాయ నవరోజు రాగం మిశ్రుచాపుతాళం.
1: Listen to a rendition of Muthuswami Dikshita's compositions rendered by Shri Sandhyavandanam Srinivasarao. He is accompanied on violin by Shri Ivaturi Vijayeshwararao and on mridangam by Shri Vankayala Narasimham. Shri Sandhyavandanam Srinivasarao begins his rendition with a composition in Rag Navarozu, Hasti Vadanaya, set to Mishra Chaputal.

0: నవరోజ్ రాగంలో కృతి విన్నారు.
1: దట్ వాజ్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ నవరోజ్.
0: ఇప్పుడు వినండి కేదారగౌళ రాగంలో శ్రీ నీలోత్పలాంబికాయై ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు శ్రీ నీలోత్పలాంబికాయై, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కేదారగౌళ, సెట్ టు ఆది తాళం.

0: కేదారగౌళ రాగంలో కృతి విన్నారు.
1: యు జస్ట్ హర్డ్ ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ కేదారగౌళ.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ భార్గవి మంగళకేశికి రాగం మిశ్రచాపు తాళం.
1: This is Ragam 24/7, an exclusive Indian classical music channel. You are listening to a rendition of Muthuswami Dikshita's compositions rendered by Sri Sandhyavandanam Srinivasarao. He is accompanied on violin by Sri Ivatur Vijeshwar Rao and on Murdangam by Sri Vankayala Narasimham. Continuing the rendition, you will now listen to a composition in Rag Mangala Kaishiki, Sri Bhargavi, set to Mishra Chaputal.

0: మధ్యమావతి రాగంలో కృతి విన్నారు.
1: యు జస్ట్ హర్డ్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర్ కృతులు విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం.
1: You were listening to a rendition of Muthuswami Dikshita's compositions rendered by Shri Sandhyavandanam Srinivasarao. He was accompanied on violin by Shri Yuvatori Vijayeshwar Rao and on mridangam by Shri Vankaila Narasimham. This program was contributed by All India Radio Visakhapatnam for Ragam 24/7, an exclusive Indian classical music channel.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to clarinet recital by Sri P. Subramanyeswar Rao, supported on violin by Srimati B. V. Durga Bhavani, and on Mridangam by Sri B. V. S. Prasad.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గాభవాని వయలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం.
1: ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ కృతి ఎంత నేర్చినా ఇన్ రాగ్ శుద్ధ ధన్యాసి సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా ఎంత నేర్చినా శుద్ధ ధన్యాసి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

0: Today's Carnatic Classical Music Program, you have heard to a clarinet recital by Sri P. Subramaneswar Rao, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri B.V.S. Prasad. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam channel lo mirintavarku పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గాభవాని వయలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.